0: Center 94 North South 95.6 East West 98.2. You are listening your RM3 Radio.
1: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: ఎందరెందరో మహానుభావులందరికీ మా వందనములు, నమస్కారం. ఇది రేడియో మనోరంజన్ 94.6 95.2 మెగాహెర్ట్స్ మీద మీరు వింటున్నారు తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం. స్వాగతం, సుస్వాగతం మీకు. తెలుగు సినిమా మనకు నవ్వడం నేర్పింది, ఏడ్చే సందర్భాల్లో ఓదార్పునిచ్చింది, విజయాన్ని ఎలా ఆస్వాదించాలో, అపజయాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఎన్నో కథల ద్వారా చెప్పింది. అలాంటి మధురమైన పాటలు, ఆసక్తికరమైన విశేషాలు, చిన్న చిన్న జీవిత సందేశాలతో ఈ గంట పాటు మీతో కలిసి ప్రయాణించబోతున్నాను. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే నీటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

ప్రతి సినిమాకు ఓ హీరో ఉంటాడు. కానీ నిజ జీవితంలో మన కథకు హీరో హీరోయిన్ మనమే. మన నిర్ణయాలే మన జీవితానికి కథను రాస్తాయి.

0: ఒక మంచి పాట వింటున్నప్పుడు శ్రోతలారా మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే బిజీ జీవితంలో రోజుకు కనీసం కొన్ని నిమిషాలు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడానికి కేటాయించండి.
1: నువ్వు కాఫీ షాప్కి నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. ఆ రూట్లో అలా వెళ్ళొచ్చు కదా?
2: అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం.
1: పర్లేదు, వెళ్ళు.

0: నువ్వు ఇటుగా వస్తావని అర్థం పడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
0: రే తినే చల్లు
1: బై
2: మాట్లాడేటప్పుడు మంచి మాటలు ఉపయోగించడం కూడా ఒక కళ మనం చెప్పిన మంచి మాట ఎవరైనా జీవితాంతం గుర్తుకు వచ్చు

మీకు తెలుసా శ్రోతలారా, చాలామంది నటీనటులు తమ మొదటి సినిమాతోనే విజయం సాధించలేదు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో నిరాశల తరువాతే వారు ఈరోజు మన అభిమాన తారలుగా నిలిచారు. కాబట్టి కష్ట

జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని మలుపులు వస్తాయి. సినిమా కథలో ట్విస్ట్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో జీవితంలో వచ్చే మార్పులు కూడా కొత్త అవకాశాలకు తలుపులు తెరవచ్చు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక తెలుగు పాటను పాడండి లేదా హం చేయండి. ఎవరు బాగా పాడారో చివర్లో చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు చేస్తారా ఇది? ఆ చిన్న క్షణమే ఒక అందమైన జ్ఞాపకంగా మిలిగిపోతుంది.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖాళీ కాలం.
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఓయ్ ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి.
2: రామ్ గారు, రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట. పద
2: పదండి రామ్ గారు.

తెలుగు సినిమా మనకు ఎన్నో మధురమైన సంభాషణలు మరుపురాని పాటలు జీవితాంతం గుర్తిండిపోయే పాత్రలను అందించింది మంచి కళ ఎప్పుడూ కాలాన్ని దాటి పోతుంది అరే

సార్ మీ నేను అనదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్, గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం? ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి?
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవదు.

ఈ రోజు స్ఫూర్తిదాయక సందేశం ఏంటంటే శ్రోతలారా, అవకాశాలు వస్తాయి, ఎదురు చూడకండి. మీ ప్రతిభతో అవకాశాలను సృష్టించుకోండి, అదే విజయానికి ముడతి మెట్టు.

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ తొలి రాగాలు తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. అవునండి, తొలి రాగాలు కార్యక్రమంలో వింటున్న మన శ్రోతలు ఎవరైనా తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన సిబ్బంది తరఫున మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు అందజేస్తున్నాము. మీ జీవితంలో ప్రతిరోజు ఒక సూపర్ హిట్ సినిమాలాగా ఆనందం, ఆరోగ్యం, ప్రేమ, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అందమైన పాట మీ అందరికీ ప్రేమతో అంకితం ఇప్పుడు.

ప్రియమైన శ్రోతలారా, ఈనాటి తొలి రాగాలు అనే కార్యక్రమం ఇక్కడితో ముగిస్తోంది. ఈ గంట పాటు మీతో గడపడం ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. వచ్చే వారం మరో కొత్త అంశంతో, మరిన్ని మధురమైన తెలుగు సినీ గీతాలతో, ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆనందంగా ఉండండి. మీ జీవితంలో సంగీతానికి ఎప్పుడూ చోటు ఇవ్వండి. సెలవు, నమస్కారం.